0: ஓடைகளை போ, என் சால பாத்துக்கலாம் போ.
1: இப்போ சடமுட்டை யானை நோட்டியத்தை இத்தே ஓடல போறா.
0: ஈ எல்லாத்துக்கு பார்த்தது யானை இஞ்ச போறா. நீ
1: யானை நோட்டியத்தின் செத்து கொண்டு காடெடுத்து பறந்து பீஜத முண்டு கோங்குத முண்டு
2: ఇట్నట్టుకి
1: పడుతుంది
3: ఆయన ఊరల్లో పోతే శైలవంతి ఎన్నోటి వరకు తేనోటి వరకు ఆయన వరకు
1: ఏనట్టు
3: కూడలు ఇరునట్టు పోరాయమంతే కలిగి
1: ఇది
3: పంతనే పంతేనా
0: ఎన్నట్టు వరకు
3: నిన్న సవాసల బోడు నోటుల బరుడు
2: ఉండు ఓ నోను కాడు కేనకెరంగు నాడు నుప్పు నిన్న సీంతి గొప్పను మత బుడోడు
3: అయ్యబడి
2: నోను

నమస్కారం స్వామి. ఎన్న పరిచయం ఇరిగి పడింది నా దగ్గర. ఊరు ఊరు తిరుగుడే కెల్లా తగ్గలేక పరిచయం ఉండు స్వామి. ఈ ఊరు ఊరు తిరిగితే లక్షణ వరకునే స్వామి. అన్నట్టు బ్రహ్మ అన్నట్టు భరిచారా అయిన ఓదేరు తిరిగినయ్యా అని నువ్వు మా తెలికలిచ్చి ఎంకలే హియక్లే కల్పాయి నెంచిన ఇందు అన్ని విద్య ఎంకలేగు ఇందు దాదేగు పెద్ద దగ్గర బంది దగ్గర ఎత్తికెట్టి స్వామి. ఏరేరు ఓ కసుమలు పేరా అవు నిష్ఠిడి వాళ్ళు తిరిగి అక్కలే కొంచెం కుద్దరుండు అంచనే కోరత కథగొత్తుండే ఓడిగుంటేదా ఇంకా పండి నాగపండి కేసరాన్ని మాధవాన్ని ఏతు జనైరున్న ఇల్లు దగ్గర అయితే పోయి తిరుగుతుండే దానికి జారపండి పలుపుడంచిన లక్షణ ఎడ్డే ఉండు ఈ తెగు మాత్రం అన్న ఉంది స్వామి. ఊరు తగ్గల పూరా లక్షణ అయ్యాడు పండుపే ఊరు తగ్గల బ్రహ్మదేవుడు అన్నిటి దాత పరితే అయినాను వద్దు పండుగ తయారులే స్వామి అండి ఎన్నానే బల దాత కథ యా నించెత్తి ఏం కొంచెం మది మేతింది మది మేత ఆది వర్షట్టు గిత్తాలి బుక్కాలి ఇచ్చాను స్వామి. పోయిన బ్రేతడు పుడుతు పోయిన దేవేరే బాధకు అక్కడికి మాతేర పోతే సేరణ వేరతే అవే జాగడి పోతే సేరు ఉండాలి ఎల్ల ఎల్ల పోడాతి అన్న దాత వాళ్ళకున్న పని వాళ్ళ దినా అండి ఈ తెగ బల దేవేరే బాధకు సేరును ఉంది పండేరు స్వామి. ఇంచి నా దగ్గర వాళ్ళ అంచనే పోయాల స్వామి అవులెచ్చి కొంచెం బాలే నిన్న కైకి కొడుతూ పోయాలి పొన్ను వాళ్ళే పొన్నండ దానే స్వామి ఆనండ దాని దేవేరు కొరన వస్తే రెడ్డి కైటికి తొండయని అండ దాత మార్పు నువ్వు ఎన్న హనెబరా ఎండ పండిచే ఎన్న హనెబర అంచిన వాళ్ళు పొన్ను ఎట్టే బుద్ధి తాళ రావాలి నిన్న మనసుడిత్తుని ఇద్ది స్వామి ఆలే బలత్తి ఎత్తలే బుద్ధి జోకులే లేకుండా మరలేద పనయ్యాను దాయబండ పుట్టైన అమ్మేతే అని ఎంచ పనులి మరలే చెత్త స్వామి ఎట్టే అందినాలా అవులా అత్తి ఊరు తగిలికి తునగా పర్లేరు లెక్క తోచోళ్ళు ఎంక తునగాలి ఎడ్డి నెలగాల లెక్క తోచోళ్ళు తుగా దేవేర తమ్మల్లే దేవేరిన పాత దడికి ముసత్తి బూర్ను లక్కు బూర్ను లక్కు ఎడ్డ గొరపేరిన కొరడి వంగి బాలెత్త యాళ్ళ తైపున గుర్తు గాలే గతి ఎంకు అండ నాన్న దాదాపుండా దేవేరేకు గొత్తు వాళ్ళ ఇల్లుతో ఉలాయిడు ఉల్లాలు ఇదై బుడియల బండి ఊరు తగిలికి ఉపద్ర నెగ్గు పడత కోణితో ఉలాయి పడత రడ్డి బీగ పడతా అయితే దుకాళ్ళు నన్న కోపున పొడతాడు అని అయిన గుర్తు ఇదే వారు

0: పరిచిత వ్యక్తి పిరావుడు తిరుగుందు
1: పాతరాత్రి సాసన
2: లేదా చిత్రకథ సంభా

చెల్లాటకపోడు కావేరిన బతుకుల మిత్తి ఈత బతు ఈ మాతయ్య నిన్న కథ శురువాతి నన్నడు పక్క నమ్మ కథ.

ముందు ఈ ఊరు ఊరు తిరిగితే లక్షణ వరకునే స్వామి అన్నట్టు బ్రహ్మ అన్నట్టు భరితేరా అవి ఓదేరు తిరినయ్యా అని నువ్వు మా దగ్గర ఇచ్చి ఇంకలే ఈ ఎక్కలే కల్పాయి ఇంత అన్ని విద్య ఇంకలేగి ఇంత దాదాగి బంది దగ్గర గట్టి స్వామి ఏరైనా ఓ కసుమాలు పేరా అవి నిష్ఠలు మారుతారండి అక్కడే కొంచుకుతారుండు అంతేనే కోరత కథగొత్తుండే బోడిగుట్టేదా ఇంకా పండి నాగపండి కేసవాణి మాధవాన్ని ఏతు జనైరన్నా ఇల్లు దగ్గర అయితే పోయి జరుగుతుంది దానికి జారపండి పనుకుండా లక్షణ ఎడ్డే ఉండు ఈ తెగ మాత్ర అని ఉంది సేస్వామి ఊరు దగ్గర పూరా లక్షణ అయ్యాడు పండుపే ఊరు దగ్గర బ్రహ్మదేవుడు అన్నిటి దాదా పరితే అయ్యాను వద్దు పండి తయారుండే స్వామి అండి ఎన్నానే బల దాద కథ యా నించెత్తి ఏం కొంచెం మది మేతింది మది మేత ఆజీవసేనట్టు గిత్తాలి బుక్కాలి ఇచ్చాను స్వామి పోయిన బేతడు పుడుతు పోయిన దేవేరే బాధకు

రంచినా నాలి పొన్ను ఎడ్డే బుద్ధి తాళ ఆవాలి నిన్న మనసిడిత్తుని ఇద్ది స్వామి ఆలే బలత్తిని ఎత్తనే బుద్ధి జోకులే లేకుని మరలేద పనయ్యాను దయబండ బుట్టైన అమ్మెతే అని ఎంచ పనులి మరలే చెత్త స్వామి ఎట్టే అందినాలా అవులా అత్తి ఊరు తగిలికి తునగా పర్లేదు లెక్క తోజువాళ్ళు ఎంక తునగాలి ఎడ్డి నెలగాల లెక్క తోజువాళ్ళు తుగా దేవేర తమల్లే దేవేరిన పాత దడికి ముసత్తి బూర్ను లక్కు బూర్ను లక్కు ఎడ్డ గొరపేరిన కొరడు వన్ని బాలెత్త యాడ తైపున గొత్తుకు ఆళ్ళే గతి ఎంకు అండ నాన్న దాదాపుండా దేవేరేకు గొత్తు ఆళ్ళ ఇల్లుతో ఉలాయిడు ఉల్లాలు ఇదై బుడియర బల్లి ఊరు తగిలికి ఉపద్ర నెట్టుబోళ్ళతో కోణితో ఉలాయి పాడుతు రడ్డి బీగ పాడుతూ అయితే తుకాలి నాన్న కోపున కొడతానని అయిన గురించి ఇదే వారు